కళ్యాణనందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, ఈయన చారో భయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసిదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యంకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య

నవరాత్రిని నవదుర్గాని ఆరాధనామ అష్టం దివస్ నా దేవి మహాగౌరీ నామే విఖ్యాత్